స్వర్గమవా పాలనేకన దేవీ ఆత్మస్ ఒబట సియలు స్తుతియాలు నమస్కారయాలు సదాకాలేన సదాకాలేన వేవా.

స్థానములసిన శుద్ధ దేవదూతి అంత మహాపాలనే కరుణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్నసిట సదా కాలే సదా కాలేట మహిమేవేవా సీలు స్వర్గముల వెనవాసే కరుణ శుద్ధ దేవదూతి ఉపహర్షే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నునవత్వా గాయనా కరణోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెనవాసే కరుణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దహసత్వర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ఒబ వహన్సే దిరియే వెద వెటమీన్ ఒబ వహన్సే శుద్ధాయి ఒబ వహన్సే శుద్ధాయి